తన నదిర తాను తన నదిర నదిం తన నదిర తాను తన నదిర నదిం తన నదిర తాను.

మిడ్వే 540.45 మీటర్ కానీ 549 కిలోహెర్ట్జ్ పర్ ఈ ఆకాశవాణి కా రాంచి కేంద్ర హే. లోక గీతో కా కార్యక్రమ లోక రంగ్ మే ఆయా సుంతే హే పంచ్ పరగణ్ కే లోక్ కే కళాకార హే కార్తిక్ కోయిరి ఔర్ సాథీ.

మీటర్ వేవ్ 540.45 మీటర్ యాని 549 కిలోహెర్ట్జ్ పర్ ఆకాశవాణి కా రాంచి కేంద్ర హై. ఆయన సునే కార్యక్రమ కళ్యాణి, ప్రస్తుతి సంజీవ్ కుమార్ లాల్ కీ హై.